ముఖం కండరావత్ జానన్ హారు ప్రభు పరబీన్ బాహర్ బీన్ కాకు బీన్ రావర్ దివసా కునంకరావత్ విజావత్ జనమం వరాజ కాంతర్ భాసాన్ రంకార్ దిక్ సీర తరా సంసార్